Welcome back. That was the folk song Meriseti Meghamaina. We are talking about the clouds with the silver lining. That is what we spoke of in that song. And of course, it also spoke about Palli Matti Vasana, you know, the smell that comes out from the mud, the soil. Manasuloni Prema, Prakriti Andalu, you know, the beauty of nature. Adbhutanga Melavinchina Janapada Geetamadi Meriseti Meghamaina. Meghamla మురిపోయినా మెరిసిపోయినా అవి ఎలా ఉంటుంది, హృదయంలో చిరునవ్వులు వచ్చేలాగా చేస్తుంది ఆ మేఘాలు అనే ఈ పాట తెలంగాణ జానపద సంగీత మాధుర్యాన్ని మన ముందుకు తీసుకువచ్చింది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ లిసనింగ్ టు దాట్ వన్. అండ్ ద ఫీచర్ వన్ వాజ్ ఆఫ్ కోర్స్ ది తెలుగు మ్యాజిక్ వర్డ్ ఆఫ్ ద డే, అండ్ దాట్ వాజ్ ద వర్డ్ ద నంబర్ దాట్ వీ లర్న్డ్ టుడే 90 90. If you do know the pronunciation of this song, send me a short and sweet voice note 0716137803, and keep sending your messages. If you've been listening to Lotus for all these 90 years, let me know about that as well. It's a time now for a local song, and sthaniya kalakarulu tama madhura ganam tho telugu bhashanu samskrutinu sajeevanga unchutunnaru. వారి పాటలు తరతరాలకు తెలుగు అందాన్ని పరిచయం చేస్తూ మన మాతృభాషపై ప్రేమను మరింత పెంచుతున్నాయి. అలాంటిదే ఒక్క పాట ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాము, ఎక్కడున్నావు నీవు, ఇన్ ద బ్యూటిఫుల్ స్వీట్ వాయిస్ ఆఫ్ మార్గవడివేల్.

0: నా గుండెలో దాచుకున్నావు. దాచుకునేది అంటే టు హైడ్, నా గుండెలో దాచుకున్నావు. గుండు గుండెలో అంటే ఇన్ మై హార్ట్, నా గుండెలో ఇన్ మై హార్ట్ యు ఆర్ హైడింగ్. అండ్ హూ ఇస్ హైడింగ్ ఇన్ యువర్ హార్ట్? ఇన్ దిస్ ఇన్స్టెన్స్ ఇన్ ద సాంగ్ ఎక్కడున్నావు నీవు, స్పీకింగ్ అబౌట్ గాడ్. అండ్ ద సింగర్ ద లిరిసిస్ట్ సే దట్ గాడ్ ఇస్ హైడింగ్ in your heart. What a beautiful comparison, isn't it? And that is what the local artists have been doing for so long in keeping up the culture and the language so very lively in this continent. And that was in the sweet voice of Marga Vadivel, a local melody. Stay right here on the airwaves of Lotus FM.
1: Share the experience.
0: వెల్కమ్ బ్యాక్. మళ్ళీ మీ అందరికీ సంగీత నిలయం కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను. మధురమైన గీతాలు, మధురమైన జ్ఞాపకాలు, మన తెలుగు సంస్కృతి సుగంధంతో ఈ సంగీత ప్రయాణాన్ని మనము ముందు సాగిస్తున్నాము. ఆఫ్ కోర్స్ వెల్కమ్ బ్యాక్ టు సంగీత నిలయము, అండ్ యుల్ ఆల్వేస్ స్టే ట్యూన్డ్ యాజ్ వీ కంటిన్యూ సెలబ్రేటింగ్ ద మ్యాజిక్ ఆఫ్ తెలుగు మ్యూజిక్ కల్చర్ అండ్ ద టైమ్లెస్ బ్యూటీ సమ్వేర్ డౌన్ ద లైన్ అక్రాస్ as well of the Telugu heritage. It's time now to take you back in time. Chiru navvu manasuloni madhuramaina bhavalanu palakarinche andamaina oka anubhuti prema sankocham toli anuraga nindina chiru navvu divya yemannadi ee paata paata telugu sine sangeetam madhuryani mana munduku teeskovastundi. So I hope you enjoy this one. We have Sobhan Babu and Vani Shree in the lead roles in Jagat Jetulu, that is the movie, and Chiru Navvu is the song.

మన శ్రోతృలకి మరొకసారి ఆదరమైన స్వాగతము. మన తెలుగు భాషా కార్యక్రమం సంగీత నిలయానికి ఇది మన లోటస్ ఎఫ్ఎం అంతర్తరంగాల ద్వారా మీ ఇంటికి మీ హృదయానికి ఆనందముల్లాసముత్సాహం తీసుకురాని అనే చిన్న ఉద్దేశంతో ప్రస్తుత పడించే తెలుగు భాష కార్యక్రమం. వెల్కమ్ వన్ అండ్ ఆల్ టు సంగీత నిలయం. మధుర గీతాలతో ఈ వేదికని మనము ముందు సాగిద్దాము. ఇట్ ఈస్ అ టైమ్ నౌ టు ది సెకండ్ ఫీచర్ విచ్ ఈస్ ది ఎక్స్ప్లెనేషన్ టు ఏ బ్లాక్ బస్టర్ సాంగ్. టుడేస్ సాంగ్ ఈస్ టైటిల్డ్ తెలుసా నీకోసమే. That is the title of the song. Let's look at the first few lines of this song and understand the meaning word to word and line by line. గుండెల్లో చిన్ని గుండెల్లో. గుండెల్లో యు ఆల్ నో ఇస్ ద హార్ట్. చిన్నది అంటే స్మాల్, లిటిల్ హార్ట్. సో ఇన్ ద లిటిల్ కార్నర్ ఆఫ్ మై హార్ట్. గుండెల్లో చిన్ని గుండెల్లో. ఏడు రంగుల వాన. ఏడు ఇస్ ద నంబర్ సెవెన్. రంగులు ఈజ్ కలర్స్. వాన ఈజ్ రెయిన్. సో we are talking about a rainbow, the rain of seven colors, meaning the rainbow. Jataga aduge shaka. Jataga is together, adugu is step, and vesaka is after taking the first step, or when you take the first step. So after you take the first step, meaning after you start walking together, nuvu natona. Nuvu natona. Nuvu ante you. Nato is with me. Remember, when we use syllables like natona, then you're emphasizing that this person is definitely with you. Natona. That is how you say that. And here it means that you are definitely by my side. Yendalo mandu yendalo. Yendalo mandu ventalo. Yendalo is in the heat, and mandentalo ante in the scorching sun. Even in this harsh summer heat, vendi vennela vana. Vendi ante silver. Vennela is the moonlight, and vana of course is the rain. And here we're talking about a shower of silver moonlight. Kathanam modalayaka mana kathatane. Kathanam is a story. Modalayaka is after it began. Mana katha tane. Mana is our. Katha is the story. And tane is, isn't this our story now? Because everything is started to show up. And I know you're with me. And that is why this is our story. So, gundello, chinni gundello, yedu rangula vana. A rainbow of colors has blossomed in the little corner of my heart. Jataga adigeshaka nuvu natona. The moment you began walking beside me, my journey changed. Yendalo mandendalo vendi vennilavana. Even the harsh heat of life now feels like the soothing shower of silver moonlight. Kathanam madalayaka manakatatane. Ever since our story began, this is ours, and life has become a beautiful tale. Well, you will listen to this in the voice of Arman Malik. And of course, the song celebrates the magic of companionship and love. Here is Telusa Nikosame. Do you know? This is only for you.

మరొకసారి ఆదరమైన స్వాగతము సంగీత నిలయం కార్యక్రమానికి. ఇట్ ఇస్ అ టైమ్ నౌ టు బ్రింగ్ టు యూ ది ట్రెండింగ్ సాంగ్ ఆఫ్ ద వీక్. ఐ వాంట్ యు టు ఫస్ట్ టేక్ అ లిసన్ టు ఇట్ బిఫోర్ ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సాంగ్. ఇట్స్ టైటిల్డ్ చిట్టి చిట్టి చీమా.